అనే హమకశ్వరం బిముగా ఖలీఫా ఇఖంగా తిమన్ రస్కలాంగె కలేగి ఫాను లెవ్వీమే ఫహే కలేగి ఫాను మీసకుంగె మెదుగా హక్కు గొతుగా హుకుం కురవ్వాష్ అది అమిల్ల ఎదుమ కలేగి ఫాను తబావె వడాను గన్నవాష్ ఫహే ఏరుం కలేగి ఫాను అల్లాహుగె మగుం ఎక్కి బా కుఫానితే హమకశ్వరం అల్లాహుగె మగుం ఎక్కి బావా మీహుం దన్నాష్ హిసాబు బల్లవా ద్వస్ హందా నత్తాలుముగ సబబుం ఎవరెన్న గదవెగింవా అజాబు ఉంటే.

0: అస్సలాం అలైకుం. అల్గొండకి అబ్దుల్ రషాబీన్, అల్గొండకి ఐలాండ్ పర్ఫ్యూమ్ డైరెక్టర్ కొమ్ విఫారితో మిహార కురవ్వాణి. అల్గొండ మిన్నకి రాజ్య ఫురతం ఫార సెంటు తయారు కూరము అన్న ఫరాతే ఏగమానికి ఒరిజినల్ పర్ఫ్యూమ్ మికొలు మీ తయారు కూరని వగుతూ మీ రాజ్య ఫురతం ఫార అల్గొండ కూరి మా సిక్కతకి విఫారి ఫెషుని కిహినెత్తో అలగొండ అసలు విఫారి ఫషం వేగిన్ అలగొండ అలగొండ తింగ్ ఎక్కువరినాయక కురి దత్తురుగా ఎమ్మె ఫుర్తమ దిమావి ఎక్కి కుది కుది విఫారి తక్కురము అన్నముంది అలగొండ మెన్ రాజ్యగా నుకురాకాల విఫారిక విస్నాఫ రాజ్య అస సెంటుగే కి ఎవర అగుబొడెచ్చక విఫ దెన్ ఎమ్మెన్న ఎఫోరా ఫర్ సెంటు గెనవేనగొత్త అలగొండ విస్నాఫ మీ రాజ్య నుకురాకమక వాతి ఏ ఐడియాగే మతి మీకమే మీ ఫెషి రాజ్యగా కొమ్మె మీయకి సెంట నులా దిరి నూలవేన మీ యొక్క వాతి అలగొనమే విసిని రాజ్య ఎఫోర్ అఫర్ సెంటు గెనవేన కాదు కొత్తక ఏ హిసాబం అలగొనమే సెంటుగా విఎఫారి వదవుని విఎఫారి ఫురాకురం కురి కొం కమెత్తో అలగొన అసలు విఎఫారి ఫురాకురం కురి ఎక్కి బ్రాండ్స్ త గెనెస్తా ఏగె ఇతురు అనే బహూర్ రూమ్ స్ప్రే రో లోషన్ మికా హెచ్చి తారఫ్ కురము గెంది ఏగమానకి మిహార్ ఐలాండ్ పర్ఫ్యూమ్స్ లివేనే ఐలాండ్ పర్ఫ్యూమ్స్ లోషన్నెస్ ప్లస్ బహూరిన్సెస్ బొడువావి రూమ్ స్ప్రే మిచ్చిసకి మిహార్ విఎఫార్ ఫులాకురం అలకొన అదే తారఫ్ కురి కంతత్తగదేగి ఇతురు ఐలాండ్ పర్ఫ్యూమ్కి అమిల్ల ఫ్రెగ్రెన్స్ మిహార్ వాణి తారఫ్ కొఫ్ఫ అసలు ఏ గీతురు అడగను మేము అనే టిక్టాక్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అమి రాజ్యగది ఎంఎస్ బలా ఇచ్చక వాతి అడగను సీతంగిరి కుది కుది వీడియో హదా ఫలాని ఏ ఇచ్చి సున్నా కూడా పర్ఫ్యూమ్ రిలేటివ్ కొల్లా ఫ్యామే మీ అసలు అడగను మేము బుడ విఎఫారి ఫులాకురం కురి కంతత్తకి విఎఫారే దిమావా గొంజోంతకి కోప ఎమ్మె బొడు గొంజోమక మిహార దిమావగెమ్మిని రాజ్యగా డొలర్ అగుబొడు మీ వర బొడం అలగొండ మేము దత్తివిగిన కూడా గినఫారు షిప్మెంట్ ఇచ్చి గిన్నం విద్య అలగొండ డొలర్ గన్నం విద్య మిజేని బ్లాక్ మార్కెట్ గన్నందే వర బొడ అసుబుణ విఎఫారే వర బొడెతి గుంజోంత దిమా ఇచ్చిస్ అని ఓ పియో ఓయిల్తో అగుబొడు ఈమ మీ అసలు ఏమే బొడు గుంజోమక మిహార్ కురిమతి విఫాకమకి విఎఫారీగా మిదతురుగా దిమా ఎమ్మె ఉఫాయి దువాకి కొబ విఎఫారీగా మిదతురుగా ఎమ్మె ఉఫాయి దువాకి అలగొండ మేము అసలు హతరు ఎకోరి మీదా హిసాబు కూరి బూర మసెక్కే అయి మీదా హిసాబు కూరి బూర మసెక్కతకి అసబుణ ఫుర్తం ఫియార హొడువాఫ హతరు ఎకోరింగ్ హమ గదాళ మసెక్కే కురీమ మీదు మీసా మిహిరి ఆస ఏగమానికి అలగొండ మేము మిహారవాణి ఇతురు దెఫిహార్ అలాఫే టోటల్ ఇన్నా తింఫిహార్ ఈ మాలిక దెఫిహార్ హుళుమాలిక ఎఫ్ఫిహార్ మీ తింఫిహార్కే అలగొండ అమిల్ అతుం అమిల్లే మసెక్కెక్కు హదాఫురి తంత ప్లస్ ఎమ్మె ఫహుఫిహార్ హుళుమ అలగొండ ఎమ్మె ఉఫావి దుహకి ఎయి అలగొండ అమిల్ల మ్యామ్ బఫ్యాంగ్ అతుం ఇతం హొడవుముకి రశ్మియత బావాల ఎయి ఎమ్మె ఉఫాయి దస్ అసలు మమ్మమింగి ఏ హే దువాయ ఎవరియాటి లిబిగిన్ దుయా ఇదో ఫియార్ హొడవాలి దువహదయి హొడుమాలేగ ఎమ్మె ఫౌన్ హొడు అవుట్లెట్ అలా వ్యఫారి ఫషం బేణువ బేఫుల్న దేన్ రసయతకి కోబా అసలు బుణాన అనే అమిల్య వ్యఫారి కుర బేఫుల్న దేన రసయతి కొమ్మె కమకి అసలు కుర మసెక్కే కొఫియా వాణి కమకే ఏ గీతురు మిసా కొమ్మె కమ స్నువానే కి అఫ హుట్టక స్నువానే హమ ఇవ్వరాకు మసెక్కి కొఫ్యా కొమ్మె కమ దెన్ ప్లస్ రాజ్యగా నుకురా కాల కంతతక అబర్స్ ఫోకస్ కురారే అబర్స్ ఫిన్నని ఎబ్బేకు మాటింగ్ అదాఫి హమ మాట ఏక బదోగా హమ తఫాతు రాజ్యగా నుఫిన్న కాల అమిల్ల విఫారితగా హుడువాగిన దియ్యా వర ఫురిహమ వెగిన దాని ప్లస్ మీ కుది కుది వ్యాపారిత కురామి ఉన్న అసలు దిబిగిందాని వారి రావడం ఫుర్సతికి అలగను బుణాని నిమ్మగతం బుణిదాని అసలు మీదాస బారు మీ వ్యాపారి కురియద్దా ఎమ్మె బొడు ఎంగ్ హెల్ప్ ఎవ్వి ప్లస్ ಎಮ್ಮೆ ಬೋಡು ಇತುಬಾರ ದೇವಿ ತೀ ಹುರಿ ಆ ಕಸ್ಟಮರನ್ನೆ ಹೇಗೆ ಇತುರು ಅಳುಗೊಂಡ ಅಳುಗೊಂಡು ತಿಂಗ್ ಎಕ್ವೇರಿಂಗ್ ಎಕ್ವರಿ ಬುರ ಮಸೆಕ್ಕೆತೊನ್ನೆ ಮೇದ ಹೆಸಾಬಂಗಾರ ಅಳಗೊಂಡ ಮೇ ಮಿ ವ್ಯಾಪಾರಿ ಮಿಹಾ ಫುಳಾ ದಾಯರಾಗ ಮಿ ಕೊರಿಯದ್ದಾಣಿ ಹೇಗೆ ಇತುರು ಅಳಗೊಂಡು ಬುಣಿಲಾಣಿ ಅಳಗೊಂಡು ಮ್ಯಾಮ್ ಬಫ್ಯಾನ್ ತಿದೇವಿ ಸಪೋರ್ಟಿವ್ ಪ್ಲಸ್ ಫ್ಯಾಮಿಲಿಂಗ್ ಇದೆ ಸಪೋರ್ಟಿವ್ ಹಮ್ ಅಸರಿ ಬಾ ಸಾಬಹೆ
1: ಮಿಗೆನೆಸ್ತೀನಿ ವರ್ಣದಂಕಾರ ಮಿ ಪ್ರೋಗ್ರಾಮ್ ಮಿ ಹಫ್ತಾಗಿ ಪ್ರೋಗ್ರಾಮ್ ಮಿ ಹಾಸಕೊಲ್ಲಿ ಐಲೆಂಡ್ ಪರ್ಫ್ಯೂಮ್ಸ್ಗೆ ಡಿರೆಕ್ಟರ್ ಅಬ್ದುಲ್ಲೋ ಶಬೀರ್ನ ಅಣ್ಣ ಹಫ್ತಾಗವಿಸ್ ಮಿ ಫದಮುಳಿಂಗ್ ಆ ಪ್ರೋಗ್ರಾಮ ಕಾಯ್ಕು ಬದ್ದಲುಮ್ಗೆ ಒಮ್ಮಿದುಗ ವಾಕಿವೆಲ್ಲಾಣ ವಸ್ಸಲಾಮ ಅಲೈಕುಮ್
2: ಗುಣದಂಕಾರ
3: ಅಂಗಾದಿ ಉಂಗಣ್ಣಾದಿ ಮುನಿಫೋಯ್ ಫಿಲುವಾ ದಿನುಮುಗ
4: ತೆದುವೆರಿ ಕಮ್ಮಾಯಕು
3: ಎಕ್ವೆರಿ ಕಮಾಯಕು
4: ಏರುವೆಸ್ ಮಿಹಾರುವೆಸ್ ರೈತುನ್ನಾಯಕು ರೈತುನ್ನ ಎಮ್ಮಿಗಾತುಗ ದಿವೆಹರಾಜ್ಯಗೆ ಅಡು
3: ಎಂಹಾ ಸತ್ರಸ್ತೇಕ ಸಾಳಿಸ್ ನುವೆ ಕಿಲೋ ಹರ್ಟ್ಸ್ ಮೀಡಿಯಂ ವೇವ್ ಅಡ್ಡಿ ಹನುವೆ ಮೆಗಾ ಹರ್ಟ್ಸ್ ಎಫ್ಎಂ ಬ್ಯಾಂಡ್
5: ಹಿಮಬಿ ವ್ಯಾಕ್ಸಿನ್ ದೆಡೋಸ್ ಜಹಮು ಹಿಮಬಿ ಜಹಮ್ಗೆ ಫುರ್ಸತ್ ಅಣ್ಣುವಧಿ ಹಾತಿಂಗ್ ಇನ್ಸತ್ತೆ ಕೊಡಕೊದ್ದೆ ಅದಿ ಬಲಿ ಜಹುಣು ಕಮುಗಾವಿಯಸ್ ಬಲೀಗ ಬೋಡೋರುಮು ರಕ್ಕ ತೆರಕೊದ್ದೆ
6: ಹಿಮಬಿಹಿನ್ ರಕ್ಕ ತೆರುವ ಮತ್ತೆ ವ್ಯಾಕ್ಸಿನ್ಗೆ ತೆರೇಗ
7: ಮೀಸಲ್ಸ್ ವ್ಯಾಕ್ಸಿನ್
6: ಎಂಆರ್ ಮೀಸಲ್ಸ್ ರುಬೆಲ್ಲಾ ವ್ಯಾಕ್ಸಿನ್
7: ಎಂಎಂಆರ್ ಮೀಸಲ್ಸ್ ಮಂಪ್ಸ್ ರುಬೆಲ್ಲಾ ವ್ಯಾಕ್ಸಿನ್ ಹಿಮನೆ
6: ಹಿಮಬಿಹಿನ್ ರಕ್ಕ ತೆರುವ ಮೀಸಲ್ಸ್ ವ್ಯಾಕ್ಸಿನ್ಗೆ ದೆಡೋಸ್ ಫುರಿಹಂ ಕುರೇಫಾವಾಕ ಯಾಕಿಂಗ್ ಕುರವಾ
5: ಹಿಮಬಿಹಿಗೆ ಅಲಾಮತೆ ಫೆಣಿಜನಮ ಲಸ್ನು ಕುರವ ಸಿಹಿ ಫರುವ ಹೋದವ
8: ಏ ಕೊಡಕು ಫಾತ ಜೈಲಮ ಆರಮ ಯಾ ಕ್ಯಾರಿಗತಿ ಮೇ ಮಿಹ ಉಂದುಗು ಆಣ ಏನ ಜಾ ಪಿನ್ನ ಬಣ್ಣು ಫೆಣ್ಣ ಸಭೆ ಗಣತಿ ಬೆಮಾಣಿ
9: ಕೊಬ್ಬ ಮಿತಾ ಹುಣ್ಣ ಡಸ್ಟ್ಬಿನ್ ಏರಿದೋ ಮೇವೆಸ್ ಡಸ್ಟ್ಬಿನ್ ಕಣ್ಣು ಲಾಮಾಣಿ

అది ఎవరెంగి తెరెంగ్ ఇంజారు కురవ్వా బేకలకు ఎవరెంగి గాత వడాగతు ఏకమా ఎవరెంగ్ అజాయబువే. అది ఎ కాఫిరువి మీహుం బునువే మీ బొడు దొగువెరి జాదూగరికే.

అనే హమకశ్వరం బిముగా ఖలీఫా ఖంగా తిమన్ రస్కలాంగె కలేగి ఫాను లెవ్వీమే ఫహే కలేగి ఫాను మీసకుంగె మెదుగా హక్కు గొతుగా హుకుం కురవ్వాష్ అది అమిల్ల ఎదుమ కలేగి ఫాను తబావే వడాను గన్నవాష్ ఫహె ఏరుం కలేగి ఫాను అల్లాహుగె మగుం ఎక్కి బా కుఫానితే హమకశ్వరం అల్లాహుగె మగుం ఎక్కి బావా మీహుం దన్నాష్ హిసాబు బల్లవా ద్వస్ హందా నత్తాలుముగ సబబుం ఎవరెన్న గదవెగింవా అజాబు ఉంటే.

0: అస్సాం అలైకుమ్. అల్గొండకి అబ్దుల్ రషాబిన్, అల్గొండకి ఐలాండ్ పర్ఫ్యూమ్ గా డైరెక్టర్ కొమ్ విఫారితో మిహార కురవ్వని అల్గొండ మిన్నకి రాజ్య ఫురతం ఫార సెంటు తయ్యారు కూరము అన్న ఫరాతే ఏగమానికి ఒరిజినల్ పర్ఫ్యూమ్ మికొలు మీ తయ్యారు కూరని వగుతూ మీ రాజ్య ఫురతం ఫార అల్గొండ కూరి మా సిక్కతకి విఫారి ఫిషుని కిహినెత్తో అలగొండ అసలు విఫారి ఫషం వేగింగ్ అలగొండ అలగొండకి థింగ్ ఎక్కువరినాయక కురి దతురుగా ఎమ్మె ఫురతమ దిమావి ఎక్కి కుది కుది విఫారి తక్కురము అన్నముంది అలగొండ మెన్ రాజ్య నుకురాకాల విఫారిక విస్నాఫ రాజ్య అసలు సెంటుగే కి ఎవరు అగుబడిచ్చక విఫ దెన్ ఎమ్మెన్న ఎఫోరా ఫర్ సెంటు గెనవేనుగా తలగొన విస్నాఫ మీ రాజ్య నుకురాకమక వాతి ఏ ఐడియాగే మతి మీకమే మీ ఫెషి రాజ్యగా అసలు కొమ్మె మీయకి సెంట నులా దిరి నూలవేన మీ యొక్క వాతి అలగొన విష్ణి రాజ్య ఎఫోరా ఫర్ సెంటు గెనవేను కాదు కొత్తక ఏ హిసాబం అలగొన మేము సెంటుగా విఫారే వదవుని విఎఫ్ఆర్ఇ ఫురాకురం కురి కొం కమెత్తో అలగొన అసలు విఎఫ్ఆర్ఇ ఫురాకురం కురి ఎక్కి బ్రాండ్స్ త గెనెస్తా ఏగ ఇతురుం అనే బహూర్ రూమ్ స్ప్రే లోషన్ మిక్కా ఎచ్చి తారఫ్ కురము గెంది ఏగమానికి మిహార్ ఐలాండ్ పర్ఫ్యూమ్స్ లివేనే ఐలాండ్ పర్ఫ్యూమ్స్ లోషన్నెస్ ప్లస్ బహూరిన్సెస్ బొడువావి రూమ్ స్ప్రే మిచ్చిసకి మిహార్ విఎఫ్ఆర్ ఫుళాకురం అలగొన అదే తారఫ్ కురి కాంతత్తగదేగి ఇతురుం ఐలాండ్ పర్ఫ్యూమ్గా అమిల్ల ఫ్రెగ్రెన్సే మిహార్ వాణి తారఫ్ కొఫ్ఫ అసలు ఏగ ఇతరం అలగొన అనే టిక్టాక్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అమి రాజ్యగది ఎంఎస్ బలా ఇచ్చక వాతి అలగొన సీతంగరి కుది కుది వీడియో హదా ఫలాని ఏ ఇచ్చి సున్నా కూడా పర్ఫ్యూమ్ రిలేటివ్ కొల్లా ఫ్యామే మీ అసలు అలగొన మేము బుడా విఎఫ్ఆర్ ఫులాకురం కురి కంతత్తకి విఎఫ్ఆర్ఏ దిమావా గొంజోంతకి కోప ఎమ్మె బొడు గొంజోమక మిహార్ దిమావకి ఎమ్మె వాళ్ళని రాజ్యగా డొలర్ అగుబొడు మీ వర బొడం అలగొండ మేము దత్తివేగం కూడా గినఫారు షిప్మెంట్ ఇచ్చే గిన్నం విద్య అలగొండ డొలర్ గన్నం విద్య మిజేని బ్లాక్ మార్కెట్ గన్నందే వర బొడ అసుబుణ విఎఫ్ఆర్ఏ వర బొడతి గుంజోంత దిమా ఇచ్చిస్ అనే ఓ పియో ఓయిల్తో అగుబొడు ఈమ మీ అసలు ఎమ్మె బొడు గుంజోమక మిహార్ కురిమతి విఫాకమకి విఎఫ్ఆర్ఇగా మిదతురుగా దిమా ఎమ్మె ఉఫారి దువాకి కోబా విఎఫ్ఆర్ఇగా మిదతురుగా ఎమ్మె ఉఫాయి దువాకి అలగొన మేము అసలు హతరు ఎకోరి మీదా హిసాబ కూరి బూర మసెక్కి అయ్యి మీదా హిసాబ కూరి బూర మసెక్కతకి అసలు బుణాన ఫుర్తం ఫియార హొడువాఫ హతరు ఎక్వరింగ్ హమ గదాళ మసెక్కి కురీమ మీదు మీసా మీ యాస ఏగమానికి అలగొన మేము మిహారవాణి ఇతురు దెఫిహార్ అలాఫే టోటల్ ఇన్నాను తింఫిహార్ అయి మాలిక దెఫిహార్ హుళుమాలిక ఎఫ్ఫిహార్ మీ తింఫిహార్కి అలగొండ అమిల్ అతుం అమిల్లే మసెక్కెక్కొగ్గి హదాఫురి తంత ప్లస్ ఎమ్మె ఫహుఫిహార్ హుళుమ అలగొండ ఎమ్మె ఉఫావి దుహాకి ఎయి అలగొండ అమిల్ల మ్యామ్ బఫ్యాంగ్ అతుం ఇతం హుళుముకి రశ్మియత బావాల ఎయ్ ఎమ్ ఉఫాయి దస్ అసలు మమ్మ మింగి ఏ హే దువాయా ఎవరియాటి లిబిగిన్ దుయా ఇదో ఫియార్ హొడువాలి దువహదయ్ హుళుమాలేగ ఎమ్మె ఫౌన్ హొడు అవుట్లెట్ అలా వ్యఫారి ఫషం బేణువ బేఫుల్న దేన్ నరసేతకి కోబా అసలు బుణాన అనే అమిల్య వ్యఫారి కూర బేఫుల్న దేన నసేతి కొమ్మె కమకి అసలు కూర మసెక్కే కొఫియా వాణి కమకే ఏ గీతురు మిసా కొమ్మె కమె నువానేకి అఫ హుట్టక నువానే హమ ఇవ్వరాక మసెక్కి కొఫియా కొమ్మె కమె దెన్ ప్లస్ రాజ్యగా నుకురా కాల కాంతతక అబద్ధ ఫోకస్ కురారే అబద్ధ స్వెన్నని ఎబ్బేకు మాటి కాదాఫి హమ మాట ఏక బదోగా హమ తఫాతు రాజ్యగా నుఫెన్న కాల అమిల్ల విఫారితగ హుడువాగిన దేయ్యా వర ఫురి ఫురిహమ వెగిన దాని ప్లస్ మీ కుది కుది వ్యాపారిత కురామి ఉన్న అసలు దిబిగిందాన వారి రావడం ఫుర్సతికి అలగొన బుణాని నిమ్మగతం బుణిలాని అసలు మీదాస బారు మీ వ్యాపారి కురియద్దా ఎమ్మె బొడు ఎంగ్ హెల్ప్ ఎవ్వి ప్లస్ ಎಮ್ಮೆ ಬೋಡು ಇತು ಬಾರ ದೇವಿ ತೀ ಹುರಿಯ ಕಸ್ಟಮರನ್ನೇ ಹೇಗೆ ಇತುರು ಅಳುಗೊಂಡ ಅಳುಗೊಂಡ ತಿಂಗ್ ಎಕ್ವೇರಿಂಗ್ ಎಕ್ವರಿ ಬುರ ಮಸೆಕ್ಕೆತೊನ್ನೇ ಮೇದ ಹೆಸಾ ಬಂಗಾರ ಅಳಗೊಂಡ ಮೇ ಮಿ ವ್ಯಾಪಾರ ಮಿಹಾ ಫುಳಾ ದಾಯರಾಗ ಮಿ ಕುರಿಯದ್ದಾಣಿ ಹೇಗೆ ಇತುರು ಅಳಗೊಂಡ ಬುಣಿಲಾಣಿ ಅಳಗೊಂಡ ಮ್ಯಾಮ್ ಬಫ್ಯಾಣ್ಣ ತಿದೇವಿ ಸಪೋರ್ಟಿವ್ ಪ್ಲಸ್ ಫ್ಯಾಮಿಲಿಂಗ್ ಇದೆ ಸಪೋರ್ಟಿವ್ ಹಮ್ ಅಸರಿ ಬಾ ಸಾಬಹೆ
1: ಮಿಗೆನಸ್ತಿನಿ ವರ್ಣದಂಕಾರ ಮಿ ಪ್ರೋಗ್ರಾಮ್ ಮಿ ಹಫ್ತಾಗಿ ಪ್ರೋಗ್ರಾಮ್ ಮಿ ಹಾಸಕೊಲ್ಲಿ ಐಲೆಂಡ್ ಪರ್ಫ್ಯೂಮ್ಸ್ಗೆ ಡಿರೆಕ್ಟರ್ ಅಬ್ದುಲ್ಲೋ ಶಬೀರ್ನ ಅಣ್ಣ ಹಫ್ತಾಗವಿಸ್ ಮಿ ಫದಮೊಳಿಂಗ್ ಆ ಪ್ರೋಗ್ರಾಮ ಕಾಯ್ಕು ಬದ್ದಲುಮ್ಗೆ ಒಮ್ಮೆದುಗ ವಕಿವೆಲಾಣ ವಸ್ಸಲಾಮ ಅಲೈಕುಂ.
2: ದುನಿಯೆಗೆ ಹತರು ಬಿತ್ತು
3: ರಾಜೆಗೆ ಉತುರ ದೇಖುನು
2: ಖಬರ ಮೌಲೂಮಾತ್
3: ಹುಟ್ಟು ಮೆನ್ನೆತಿ ಸವ್ವೀಸ್ ಗಡೀರು
2: ದಿವಹಿ ರಾಜ್ಯಕ್ಕೆ ಅಡು
3: ಎಂಘಾ ಸತರ್ಸ್ತೇಕ ಸಾಲಿಸ್ ನುವೆ ಕಿಲೋಹರ್ಟ್ಸ್ ಮೀಡಿಯಂ ವೇವ್ ಅಡ್ಯನ್ವೇ ಮೆಗಾಹರ್ಟ್ಸ್ ಎಫ್ಎಂ ಬ್ಯಾಂಡ್
4: ಕೊಕ್ಕೋ ತೆಂತಿ ಹೆಂಗ ಬದು ನೋವೆ ತೇತುವೆ ಬಲ ಹಿಂಗ ಬಲೆಚ್ಚೆ ಕಾಲ ನುಕ್ಕೆವಿ ನುಕ್ಕೆವಿ ಮೀ ಹಾ ಮುಳಿಂಗ್ ಹಿಕ್ಕಿಚ್ಚೆ ಎನ್ನು
5: ಅಳೆ ದತ್ತ ತೇತು ಆಹಿತೆ ನುವೆ ಕಾಹಿತೆವ್ವೆಸ್ ನುವೆ ಮಿಹ ಕಾಂಗೆ ಬುಣಾ ಹಿವ್ವೆಸ್ ನುವೆ ಅರಿಂದೆಂ ಕೀನೆ ಹಾ ದಾಣಿ
4: ಕೊಕ್ಕೊ ಟಿಕ ಮಂಗ್ ಹಲ್ಲೆಂಗ್ ಹೋದಮ್ಮ
5: ಕೀನೆ ಕುಂಗುತಗು ಅರಿ ಮಿ ಅರುವರು ಬಲಿ ವೆಚ್ಚೆ
6: ಲಸ್ ನುಕುರವ್ವ ಅವಹ ಫರುವಾ ಹೋದವ
7: ನಫ್ಸಾಣಿ ದುಳಾಯುಕ ಮಿ ಪ್ರೋಗ್ರಾಮ್ ಸ್ಟಿಬೆ ಫ್ರೋನ್ ನಂಗೆ ಎಹಿ ಹೋದ್ತವಿದಾಣೆ ನಫ್ಸಾಣಿ ದುಳಾಯುಕ
6: ಕೊಮ್ಮೆ ಹೊಣಿರು ದುಹೆಗೆರೆ ನುವೆ ಜಹಾಯಿರು ರಿಪೀಟ್ ಹೋಮ ದುಹೆಗೆರೆ ಮೆಂದಂ ಎಕೆ ಜಹಾಯಿರು ಅದಿ ಬುದ ದುಹೆಗೆರೆ ಮೆಂದಂ ದೆಗಡಿದಿರಿ ಹುಂ ಎಂಹಾ ಸತರಸ್ತೇಕ ಸಾಳಿಸ್ ನುವೆ ಕಿಲೋ ಹರ್ಟ್ಸ್ ಮೀಡಿಯಂ ವೇವ್ ಅದಿ ಅಡ್ಡ ನುವೆ ಮೆಗಾಹರ್ಟ್ಸ್ ಎಫ್ಎಂ ಬ್ಯಾಂಡ್ ಹಮೈಕನಿ ದಿವಿ ರಾಜ್ಯಗಳು
8: ಹಯಾತಗ ಸಫಾತ ನ್ಯೂಳುವಾಲಮುನ್ ತಿಲವಣಿ ಕಳಾ ಹುದುಗೆ ಮಂಜರದಕ್ಕೆ
9: ಕುಲವ ಮುಂದಣಿ ದಿರಿಯುಳುಮ್ಗೆ ಅಡಿಗುಡಂತಕ ಕುರಿಮತಿವಿ ಕೊಂಜಮಂತ
8: ಇವರ ಕೆತ್ತರಿಕ ಮಾಯಕು ಕಾಮಯಾಬಿಯ ವಾಸಿವುಮ ಕುರಿ ದತರು
10: ಹಯಾತು ನಾಮ
9: ಅಜುಮಕಿ ಕೊಬಾಕಂ ಅಮಲುಂದ ಕ್ವಾದಿಂ ತಿರಿಹುರಿ ಮಿಸಾಲ್ತ
11: ಅಡುವಸವಾದೆವುಮ ಕೊಮ್ಮೆ ಅಂಗಾರ ದುಹೆಗ್ಗೆ ಹೆಂದರು ಅಗ್ಗಡಿ ತಿರಿಹು ರಿಪೀಟ್ ಮುದದುವಹುಗೆರೆ ಅಗ್ಗಡಿ ತಿರಿಹುಗ ಅದಿ ದುರಾಸದಿ ದುವಹುಗೆ ಮೆಂದರು ಎಕೆ ಜಹಾಯರು
9: ಹಮ ಎಕಣಿ ದಿವೆಹಿ ರಾಜ್ಯಗೆ ಅಡು
12: ದುವ್ವಾಚೆ ಗೆಣಕ ಒಮ್ಮಾಗು ಹುರಸ್ ನುಕೊರೆ ಫದೋ ದತ್ತ ತಿಹರಿ
13: ಆ ಕೊಕ್ಕೋ
12: ದತ್ತ ಆದೆ ಮಂಡು ಮಡು ಮಶಾಯಕ್ ಬಲಾಗೆ ಗಣ್ಣಚ್ಚೆ ದತ್ತ ಮಿಹಾರು ಮಿ ಹುರಸ್ ಕುರೆ ಉಣಿ ಹಿಂಗೆ ಮರು ಹಬ್ಬ
14: ಬಲ ಸಾಕಲ ಪಾವತಿರು ಕಿಹಿನತ್ತ ದೆಂತಿತನು ಎಹೆನ್ ಸಾಕಲ ನೆರೆಯನು ಗೊತ್ತೆ ಬುಣಬಲ
12: ಕೊಮ್ಮೆಮೀಗ ವಿಸ್ ಪಾಕ್ ಕೊಲ್ಲವಿನಿ ಕೊಂಡು ನಿಮುಣಿ ಕಾರು ಪಾಕು ರಾಜವನುಗ ಸಾಕಲು ಸಾಕಲ್ ಪಾಕು ರಾಜವನುಗ ಕಾರು ದೆರದೋ
14: ಕಿಹಾ ದೆರ ಕಮ್ಮಿ ಇದು ಏನು ಹಮ ದೊರಮತಿ ಪಾಕ್ ಕೊಡ್ತು ಮೀಡ್ ಪಾಕಿನ್ ಜೋಣೆ ವಿಸ್ ನೋನು
15: ಪಾಕಿನ್ ಜೋಣೆ ಅತಿ ಮಾ ದುರಕುನು ಎತಾ ಪಾಕೊಪ್ಪ ಕೊಡ ತಂಕುಳಕ ಹಿಂಗಾದಿ ಸಮರಗಳು ಆನೆ
16: ಪಾಕು ಕುರವ್ವ ಎಹನಸ್ ಗವಾದ ಎಗ್ಗು ತಪ್ಪಾಕು ಕುರವ್ವ ಅದಿ ಎಹಮ್ಮಿ ಹುಣ ಉಂದಗು ನುವಾಗು ತಪ್ಪಾಕು ಕುರವ್ವ
17: ಅಂಗಾದಿ ಉಂಗಣ್ಣಾದಿ ಮುನಿಫೋಯ್ ಫಿಲುವಾದಿ ನುಮುಗ
12: ತೆದುವೆರಿ ಕಮ್ಮಾಯಕು
10: ಎಕ್ವೇರಿ ಕಮಾಯಕು
17: ಏರುವೆಸ್ ಮಿಹಾರುವೆಸ್ ರೈತುನ್ನಾಯಕು ರೈತುನ್ನ ಎಮ್ಮೆ ಗಾತುಗ ದಿವೆಹಿರಾಜ್ಯಗೆ ಅಡು
10: ಎಂಹಾ ಸತ್ರಸ್ತೇಕ ಸಾಳಿಸ್ ನುವೆ ಕಿಲೋ ಹರ್ಟ್ಸ್ ಮೀಡಿಯಂ ವೇವ್ ಅಡ್ಡಿ ಹನುವೆ ಮೆಗಾ ಹರ್ಟ್ಸ್ ಎಫ್ ಎಂ ಬ್ಯಾಂಡ್.

0: మెరుగని ఫస్ట్ డిఫెన్స్ ఆసామినెట్ సాడి సైసుకుంటు మీ దివిరాజ్యగాడు దివిరాజ్యగాడుగ మీరే గెదెం కురెం కురి ప్రోగ్రామ్ తక మలాలయారు హజార్ అడుగుమెంగినిస్తే ఇంగ్రీస్ మహం ఖబర్ రాజ్య దునియా మషం ఫాకులవే ఖబర్తో అడుగుమెంగినిస్తేను మీరేగి మాకలి బ్రహ్మాదోగుతు అని హగడి సౌవిస్ మినెట్గా దెన్ ఎఫ్ అడుగుమెం హగడి తిరిగిగా మీరేగినిస్తేనే కురి పోసి ఈ ప్రోగ్రామ్ ఫో మీరే హతీజారు దివే బహు ఖబరే రానమానే రాజ్యదునే మషం ఫాకులు వే ఖబర్ తరకు మేము గడి వేసుకెనిస్తేను మీరు గేషాన మాధవకు తాని హగ్గడి సాలిస్ ఎమ్మినెట్గా దెన్ అషిజారు మీరేసుకెనిస్తేనే దునే మషం ఫాకులు వే ఖబర్తో కబలా తయారుకు గెనిస్తే దునియగే ఖాళీ ప్రోగ్రామ్ ఎఫ్ అడుగు మేము ప్రోగ్రామ్ తా కురియ తయారు అడుగు మేము దేహాస్ ఫన్ సర్వీస్ సాణవి అది మతి సాణవి ఇమ్తిహాన్ తకుం ఎమ్మె రంగుడు నతి జాహోది మతి అరుతవరింగే ఇనాం తినుమ్గె జల్సా మీ రశ్మియాత్ వగుతు గెలిస్తే తొలగ మేము మసీకే కురాణ
1: దునియేగె హతరు బితు
2: రాజేగె ఉతురా దెఖును
1: ఖబరా మౌలుమాత్
2: ಹುಟ್ಟುಮೆನ್ನೆತಿ ಸವ್ಯಸ್ ಗಡೀರು
1: ದಿವಹಿ ರಾಜ್ಯಕ್ಕೆ ಅಡು
2: ಎಂಗಾ ಸತರ್ಸ್ತೇಕ ಸಾಲಿಸ್ ನುವೆ ಕಿಲೋಹರ್ಟ್ಸ್ ಮೀಡಿಯಂ ವೇವ್ ಅಡ್ಡನುವೆ ಮೆಗಾಹರ್ಟ್ಸ್ ಎಫ್ಎಂ ಬ್ಯಾಂಡ್
3: ಹಿಮಬಿ ವ್ಯಾಕ್ಸಿನ್ ದೆಡೋಸ್ ಜಹಮು ಹಿಮಬಿ ಜಹಮ್ಗೆ ಫುರ್ಸತ್ ಅನ್ನುವಧಿ ಹಾತಿಂಗ್ ಇನ್ಸತ್ತೆ ಕೊಡಕೊದ್ದೆ ಅದಿ ಬಲಿ ಜಹುಣು ಕಮುಗಾವಿಯಸ್ ಬಲೀಗ ಬೋಡೋರುಮು ರಕ್ಕ ತೆರಕೊದ್ದೆ
4: ಹಿಮಬಿಹಿನ್ ರಕ್ಕ ತೆರುವ ಮತ್ತೆವೆ ವ್ಯಾಕ್ಸಿನ್ ಗೆ ತೆರೇಗ
5: Measles vaccine
4: MR measles rubella vaccine
5: MMR measles mumps rubella vaccine himene
4: himabehin rakha tirwama measles vaccine ge de dose furiham kurefa wakan yakin kurawa
3: himabehige alamate fenijanama lasnu kurawa sihhi farwa hodawa
6: datta kolam nohore me gondi gai shinde ಆಹಾರೇ ಕೊಳ ಮುರಲಫಾಣ ದತ್ತ ಇಶಿಂದೆ
7: ಹಾದ್ರೆ ಅಂಗಳೆ ಹೊಕ್ಕೊ ವರ ಬೊಡ ಶುಕ್ರಿಯ
6: ಕೊದ್ದೆವೆ ಕುಡ ಕುಡ ಹೇವ ಕಮಕುಂ ಎಹೆ ಮೀಹೆ ಗೆದತರು ಅಮಾಂವೆ ಉಫಾವೆರಿವೆ ದಾಣೆ
8: ದಿವೆಹಿಂಗೆ ಅಮಿಲ್ಲವಂತಕಂ ಕುರಿಯರು ಹಾದೆ
2: ದಿವೆಹಿಂಗೆ ಉಫೆದ್ದುನ್ ತೆರಿಕಂ ದಕ್ವಾದೆ
8: ದಿವೆಹಿಂಗೆ ಮಾಜಿಗೆ ಮಂಜರ್ತ ಸಿಫ ಕೊದ್ದೆ
2: ದಿವೆಹಿಂಗೆ ಅಡು
8: ದಿವಹಿರಾಜ್ಯಗೆ ಅಡು
2: ಎಂಹಾ ಸತರ್ಸ್ತೇಕ ಸಾಲಿಸ್ ನುವೆ ಕಿಲೋಹರ್ಟ್ಸ್ ಮೀಡಿಯಂ ವೇವ್
8: ಅಡ್ಡಿ ಹನುವೆ ಮೆಗಾಹರ್ಟ್ಸ್ ಎಫ್ಎಂ ಬ್ಯಾಂಡ್

0: మరి గ్యామ్ రీత్ లవ్ ఎమ్ జహాలి జహాలఫ్ బద్దల్ కులి అల్గుండ రష్వాన్ రష్వాన్
1: రీతి మూనక దెల్ ఒలుగ వాకె దెక్కి కిహా రీతి విమ బా లవ్ కిల్టెరియా లోలుగ వాకె దక్కాని దో
0: వర రీతి విమ ఏయెం ఎంగేని దెన్ లెంబెరియా లెంబెరియా బణుగ మానోన్ ఫరియాల గులి ఫోరి అస్సలాము అలైకుం
2: వలకుం సలాం
0: ఫరియా ಕಬ್ಬಾ ಹಾಲ್ ಕೀನ ಮಿಹಾರು
2: ಹಾಲ್ ಹಗಳುರ
0: ರಶ್ವಾಣೆ ಸೆಬ
1: ತಂಕೊಳೆ ಬಲಿಹೆಂ ಹೀವೆ ಏಕಮ ಕಾಡು
2: ಹಲೋ
1: ತಂಕೊಳೆ ಬಲಿಹೆಂ ಹೀವೆ ಆಡು
2: ಓಹೋ ಆವಣ ನಿದಿ ಫೋತಿ
1: ಅಮ ನಂಗಳ ದೊ ನಿದಿ ಫೋತಿ ಅಮ ಶೋ ಎಡ್ ದೊತಿ ಹೇಲಿ
2: ಕಬ್ಬಾ
0: ಶೋ ದೇನ ಕೊಮ್ಮೆ ಹೆಮ ಸಡೋ ಹಂದೋ ಫರಿಯಾ
1: ಗೋತಿ
0: ಕೊಲ್ಲವೆ ಜಹಾಲ ಮಿಹಾರು ನೋಟ್
2: ಲವ್ವಾನು
0: ಮಿಹಾರು ಗ್ಯಾಮಸ್ ಮಿಹಫ್ತಾಗ ದೇವನ ಫಾರಂ ಇದೆ ಮಾವಿ ಫರಿಯಾಲ
2: ಬಾಕಿ
0: ಎಲ್ಲ ಲವ ಚಾದೇನೆ ಹಿಂಗೆ.

0: అడిక్కే సమరే హిగ్గ్యామ్ లవే
1: మీ తగ్దీర్ తమ
0: తగ్దీరు తగ్దీరుగా ఉన్న గుత్క తాకం కవాలి
1: బేను మా తస్వీరి కొఫేవుని తగ్దీరుగా అయ్యో ఇక ఒకటి దే మాడేగేడ్ హమ దేవుడు ఫరాద
0: ఆ దెమ్ లవ హద్యాకురి లవ మీ హద్యాకురి ఫరాత దెన్ లవ ఈ వెనుక ఉమ్మిద్ కురణి దో
1: ఆ ఉమ్మిద్ కురణి ఎహెన్ హమ వరం లవ హద్యాకురా హితుం
0: చుట్టి
2: బొడుబెరు
0: రష్మాండ సెబ ఇంగే మడు మడు రష్మాండ్ ఫెనున్ తెసిరెగ్గా
2: అలా ఏకొరి ఆకుంచెక్కం ఏకం లైవ్ గా పొనేమింగి అంటే మికాటో తక నారాసి నొఫెన్నని
1: రష్మాండ్ మర లైవ్ తక నారం ఇకమకు హమ రష్మాండ్ గాడ ఇవే మీ ఫెషమ ఇకమ బలమా దో
0: ఓకే
1: వాకి వెళ్ళాలి హేమ.
2: థ్యాంక్ యూ.